0: లుక్కయ్య మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కాదు డాక్టర్ యాదు సున్నది
2: త్యాగన్
3: Evening Drive with Chomit and Charu.
4: Sama Anugrahaya.
5: Mama Nande, Manam Relax.
6: అనమ్మనంగాల వధువును అనేది మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
7: ఓనము సంధి వేదన ఒకట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్.

0: ಅಧ್ಯಕ್ಷನೆಯ ಧನಂಜಯ ಸಿರಿವರ್ಧನ
1: అలాగే అదే అలుత్మ యాలువ ప్రాణ అలుత్మ సామాజిక మట హరిమ సతుటి ఓలాగే కెనెక్ వెన్న లభీమ గన
0: రాత్రి అటైతి హెట ఐటీ బలన్న